నమస్తంగే నమస్తంగ పంజే నమస్తంగ కర్మం నమస్తంగ తర్మం నమస్తంగ జీతే నమస్తంగ పీతే.